0: فأعرض عنهم وتوكل على الله وكفى بالله وكيلا.
1: ఎవరెం బునతే తిమం మెం కియమం వము ఫహే ఎవరెం కలేగఫానుగ అరిహున్ నుకుమె జనమ ఏగ తెరెం బయకు కలేగఫాను విదాళ్ వాగుయ్ నూం గొతక రావై ఎవరెం రావాగుయ్ అల్లాహు లివ్వతే ఫహే కలేగఫాను ఎవరెం నా దుర్హలివ వడాగన్న వాషి అది అల్లాహ వకీల్ కురవ్వాష్ వకీల కంగా అల్లాహ ఫుదే.

0: ఆనామెదు ఎవరెం విష్ణా ఫికురు నుకురని హెయ్యి ఏ కురువానకి అల్లాహ్ ను ఎహిం ఫరాతకుం ఆ ఇచ్చికం గా వీనమ గిన వెగం వా తఫాతత ఏం ఎవరెన్న ఫెనుని హే
1: వఇదా జాఅహుం అమ్రుం మినల్ అమ్న్ అవిల్ ఖౌఫ్ అదాఉ బిహ్ వలా

Nihomis అనుగుణమైన దస్పెద్దిని డేటా సెక్యూరిటీ అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ అనుగుణమైన ఓనర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ నిహోమిస్ కియవాదిని అనుగుణమైన దస్పెద్దిని ఏకీము డేటా తో కిహనెత్తో విజువలైజ్ పురాణి ఏకీము ఏకీబెన్ నీ డేటా సెట్ ఎద్ది ఫ ఏటి తెంతిని నీహో నకిహన తోరీ పోన్ దక్క దేని ఏకీము ఏహెన్ నిస్ దస్పెద్దిని దెన్ ఏసెంత ఎనలైజ్ కురుమా దస్ కురుమా easy to me modules tasuge doubt olum sirwa de ni swara jeet kom ni swara kaam ko olum sirwa de gari ka bis ni swara lob ko asu hori hai ke kiya de ni inge gota kam ni kiya de ni ki mai ha boda ka technical ko ta kab bis mudane sudin ni ma ni swara easy ko kiya de e modules tasuge lessons ta kiya ba de ga hama lecture gota ka taani de swalen oti ya bara friendly gota ka ni kiya de ni vara vara patient miss asu vara ketteri ko miss kiya deni ki mu singha tar paharo ehi as miss vara inge ko tak kiya deni alugalu bunani ki mu one of the best lecturers we had alugalu mein assignment benum va ehi teri kam miss vara bodadde miss vara patient pan alugalu mein ekhi kahale swal tak kitne pahara kang ehi as miss vara patient vara inge alugalu mein ఇంగే గొతక మిస్ కియాదేని కంప్యూటర్ సైన్స్ వీమ వర టెక్నికల్ గొతక దాని మోడ్యూల్స్ ఏక మిస్ కియాదే గొతం వర వర ఫసేహ గొతక కియాదేని దే అలగను మెన్న ఎహా బడ మీతి నేంగునియస్ కియాదేరు మీ ఇంగే మిస్ పునా ఇచింత బిజీ వాదో హక మిస్ పునానే కుదుం తారిక గ్రూప్ తెరేగ మిస్ బిజీ ఏ మిస్ ఏకమ అవహ ఫ్రీవీమ మిస్ ఏ కొల్లాన మే డౌట్ తక రిప్లై దేనమే మిస్ వర పేషెంట్ వర లోబు మిస్ దేనస్

0: ఆడనక్కడ నువ్విస్తే వాళ్ళ కాలేని కంపుండే బదు
1: కీకేదో దింపునా అని. ఇలే సాభా తివర్గా అగుబడొచ్చే లిబుణీమ కలే కొఫీ ఎవెస్ నుంది ఏం చేయని
0: నైసం కలేతి కొంకాద రక్షిస్తాడే కలేగి మీరు అహమ్మత్రియ ఎచ్చే లిబుణీమ ఉఫా కొబ్బద అసదా నులా ఏ నూనస్ మా నువ్వునందో నువ్వు కాక కలే అమిల్యద్దో తి కొఫీ పుణి
1: తిపుని కాషేత
0: ఆయకే హమ కాంవీయే మీరే అమ్మ బిరుదక్కాన కలే కొమ్మెచ్చెక్కేస్ కితమ్మె వరకక్కేస్
1: అస్లు రౌదా కలేదికె హాద లోబివేదో కలే తిహింగుళ ఫేణే లడెన్ను తెచ్చే
0: కీపె తిహెన్ తిపుణి కీపె మా ఏనే లండు దేవి
1: లండు దేణేకే నూనె మిపుణి లడెన్ను తెచ్చేదో మా మిపుణి అళ తెద్ద బుణబెల కలే లోబివేత రౌదా దెకే
0: ఆ జాబెంగళ మీ కొనువానత లోబివాత్యకి నూంత రట్టేవిగేమి ఉళని
1: ఆ లోబివాతి రట్టేవిగేమి ఉళేణి కలే లోబివణి రౌదా దెకెతో రౌదాగె ఫేసా దెకెతో మమి అహణి రగళ బుణబల కలే హెం బిటె నువ్వెంగుళంత
0: నువ్వెంగుళమే కలే హాత హిన్ను బేదో మర మరగేన దూకొండు దానం ఎదువు హక్కు

మీస్తకున్న వంహనా విగనతే ఎకమక్ అల్లాహుగ హజ్రతన్ ఎవరిన్నక వంహనావే నుగనవితే ఎకలాంగ రుహిబొడిగ నువా బస్త ఎవరిం వంహనాగా తద్బీరుకుం ఉళే హిందు ఎవరిన్నా ఎకుగా ఎకలాంగ బొడిగం వే ఎవరిం ఖురా అమల్త ఫురిహమయ దెనబొడిగం వా కలౌకంగా అల్లాహు బొడిగం వే.

0: ಮದರ್ಸಾ ಕುದಿಂಗೆಗಡೆ.
1: అస్సలాం అలైకుం.
2: అస్సలాం అలైకుం.
1: మీ గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్ దావుద్ దాయిన్
2: అదే అబ్షా షాహున్. మీ హఫ్తాగ మదరసా కుదింగే గాడే హాస్య కురణి గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్
1: మీ హఫ్తాగ ఎస్వరం హాస్య బ్యాతక కురియంగ బహురి
2: ఎ బ్యాతక ఆయకు కుడే ఎరుకొళక తెరే మదకొల్ల
0: మదరసా కుదింగే గాడే.
1: ಇವೇ ರಾಜ್ಯಗೆ ಅಡು ಮೆಗಡಿ ಗಮಿ ಕೊರಿಯ ಗೆಂದಣಿ ಮದರು ಸಾಕು ದಿಂಗ ಗಾಡಿ
2: ಮೆಹಫ್ತಾಯ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೊರಿಯ ಗೆಂದಣಿ ಗ್ಯಾಸುದ್ದೀನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲ್
1: ಫುರ್ತಮ ಹಿಂಗ ಸ್ಕೂಲ್ ಅಭೇಗ ತುಂಬ ಕೂಡ ಮಾಲೂ ಮಾತು ಕೊಳ ನಡುವ ಹಾಲು
2: ಹುಷಾಳ ದೇಣಿ ಮೀ ಸ್ಕೂಲ್ಗೆ ಗ್ರೇಡ್ ದಿ ಹೇಗೆ ದರುವರು ಜೋಹಾ ಅಬ್ದುಲ್ಲಾ.

0: గడిం ఫతి హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయ.